ఓబుందాజా అంద్రంలో కీడాను సంఏలో ఆలా నా తిరి మణితాయా నవిహోలో కింద్రే బాల.